ఎగువ సమ్మ ఎగువ రూప ఎగువ రప్ప ఎగువ సాలు సమాధానం ఎగువ సమ్మ రూపుడైతే ఎగువ రూప మేపల్ ఎగువ సమ్మ.